విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలాయజకర్దితాయ నాగననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. ప్రాతకాలి నమస్కారాన్ని హార్దిక స్వాగత కార్యక్రమ జ్యోతిష్ వాస్తుమా. కార్యక్రమ జ్యోతిష్ వాస్తు లేర సరజంగా ఆజ పని ఉపస్థిత వైసక్యాస్ మా జ్యోతిష్ ఆచార్య పండిత్ ప్రేమ్ ప్రసాద్ సువేది. కార్యక్రమ జ్యోతిష్ వాస్తుమా హామీ జానకారీ దీని కలిగా ఆజకా తిథి మిథి పంచాంగ మేసారి బార రాశిఫల్ రాశిఫల్ పసి హామీ తప్పుడు భూత్ వర్తమాన భవిష్యకు విషయ జానకారీ పని దీని కలిగా పారివారిక సమస్య వైదేశిక యాత్ర శ్రీమాన శ్రీమతికి దాంపత్య జీవన నిసంతాన పన్ సంబంధిక సమస్య కాలసర్ప యొక్క సమస్య మాంగళిక యొక్క సమస్య పితృదోషక సమస్య కి కస్తో రహన్స భూత్ వర్తమాన్ అని భవిష్యత్ విషయమా గ్రహ దశా భాగ్యక విషయమా విశేష రూపమా జానకారీ పని హామీ తప్పలే గ్రహణ గరేకా సం 9845275223 ర 9056275223 నంబర్మా తపలే ఆఫ్ను ఆఫంతక విషయమా గ్రహ దశా భాగ్యక విషయమా విశేష రూపమా జానకారీ పని తపలే ప్రాప్త గర్న సక్నుహుంచ. కుని పని జిజ్ఞాస రహేకా సం భని భూత్ వర్తమాన భవిష్యత్ విషయమా గ్రహ దశా భాగ్యక విషయమా విశేష రూపమా జానకారీ పని హామీ తప్పలే గ్రహణ. కార్యక్రమ జ్యోతిష్ వాస్తు నేపాలకా విభిన్న జిల్లాహరుబాట విభిన్న రేడియో స్టేషన్బాట తపైహరుले ప్రత్యక్ష రూపమా ఏకైసాథ కార్యక్రమ జ్యోతిష్ వాస్తులాయి సుంది ఆయిరాఖ్ను భయేకొ छ. హామ్రో ఎఫ్ఎం 94 మెగాహర్ట్జ్ భరత్పుర చితన్బాట చితన్కు పహిలో సామదాయిక రేడియో రేడియో చితవన్ 94.6 మెగాహర్ట్జ్ రతనగర్ 2 టాణిబాట ఇసకామ్నా ఎఫ్ఎం 102.4 మెగాహర్ట్జ్ ఇసకామ్నాపూర్ ఇంటర్ చితన్బాట రేడియో సాహిను 89.8 మెగాహర్ట్జ్ చనౌలీ చితన్బాట హామ్రో రాప్తి ఎఫ్ఎం 88.8 మెగాహర్ట్జ్ భండారా చితన్బాట సామదాయిక రేడియో సునవల్ 90.7 మెగాహర్ట్జ్ సునవల్ నవలప్రాసిబాట సామదాయిక రేడియో దుధోలి ఎఫ్ఎం 97.2 మెగాహర్ట్జ్ దుధోలి సింధూరిబాట రేడియో హొలేరి ఎఫ్ఎం 102.5 మెగాహర్ట్జ్ హొలేరి రోల్పాబాట సామదాయిక రేడియో జల్జరా 96.4 మెగాహర్జ్ శ్రీబంగ రోల్పాబాట సామదాయిక రేడియో రేడియో మకన్పూర్ 101.3 మెగాహర్జ్ హెర్హుడా మకన్పూర్బాట రేడియో వర్ష 91.1 మెగాహర్జ్ ములంగవా నవరపాలిగా సర్లైబాట నారాయణ ఎఫ్ఎం 103.8 మెగాహర్జ్ వీరగంజ్ పాసాబాట సామదాయిక రేడియో రేడియో బిహానీ 97.6 మెగాహర్జ్ నీలకంఠ ధారింగ్బాట సామదాయిక రేడియో రేడియో గోర్ఖా 92.8 మెగాహర్జ్ గోర్ఖా బజార్బాట అసల్ సాథీ రేడియో 98.9 మెగాహర్జ్ పోఖరా కాస్కీబాట పని కార్యక్రమ జ్యోతిష్ వాస్తు తపైలు సునేర సాథ ర సహయోగ పని గరిరాఖ్ను భయేకొ छ. భూత్ వర్తమాన భవిష్యత్ విషయమా గ్రహ దశ ర భాగ్యక విషయమా జానకారీకా లాగి 9845275223 ర 9056275223 నంబర్మా తపైలు ఆఫ్ను ర ఆఫంతకు విషయమా గ్రహ దశ ర భాగ్యక విషయమా విశేష రూపమా జానకారీ పని తపైలు హామీలై జానకారీ పని తపైలు ప్రాప్త గర్న సక్నుహుంచ. కుని పని జిజ్ఞాసా రహేకా సం భని సంపర్క పని గర్దై గర్నుస్. మా భని కార్యక్రమలాई अलिकति अगाडि बढाउँछु. आजको तिथि मिति अनि पञ्चाङ्गबाट राजमिति 2083 साल असार महिनाको आज 31 गते तदनुसार ईस्वी सन् 2026 जुलाई 15 तारिक सक सम्वत् 1948 नेपाल सम्वत् 1146 दिल्लात्व रुद्र नामक सम्वत्सर उत्तरायण ग्रीक मरेतो आज बुधबार रहेको छ. आषाढ शुक्ल पक्ष तिथि रहेको छ. आज प्रतिपदा तिथि रहेको छ. 20 घड़ी 55 पल्ला रहेको छ. नक्षत्रमा रहेको छ 30 नक्षत्र 48 घड़ी 36 पल्ला. युगमा रहेको छ हर्षण युग रहेको छ 14 घड़ी 17 पल्ला. कर्णमा रहेको छ 12 भाग कर्ण रहेको छ 48 घड़ी 19 पल्ला. चन्द्रमा आज कर्कट राशिमा श्री सूर्यनारायण चाहिँ आज विशेष गरी मिथुन राशिमा आनन्दादि योगमा आज महातङ्ग योग रहेको छ. आज बिहान सूर्योदय 5:19 भए पनि सन् सूर्यास्त ठिक 7 हुनेछ. आजको दिनमा घड़ी 13 घड़ी 41 पल्ला रहनेछ. आज दिन विशेष रहेको छ. आज चन्द्रोदय भनेर पञ्चाङ्गले विशेष उल्लेख गरेको छ. आजदेखि आषाढ शुक्ल पक्ष शुरू भनेर पञ्चाङ्गले उल्लेख भने गरिएको छ.
इतभय आजका तिथिमिति पञ्चाङ्ग पालन रहेको छ आजको समय, यानि कि आजको शुभ समय, अशुभ समय, लाभ समय के कतिखेर रहन्छ भन्ने विषयमा विशेष रूपमा जानकारी भने म तपाईँलाई गराउनेछु। आज विशेष गरी आजको काल बेलाको समय भनिरहेको छ बिहानको 8:43-48 बिहानको 10:26-46 आज काल बेला रहेको छ। आजको लाभ बेलाको समय रहेको छ बिहानको विशेष गरी बिहानको 5:17-53 बिहानको 7:50 लाभ बेला रहेको थियो भने अब एकैचोटि लाभ बेला भने साँझमा रहेको छ। साँझको 5:18-38 विशेष गरी साँझको 7:01-36 लाभ बेला, आजको शुभ बेला रहेको छ बिहानको 10:26-46 दिउँसोको 12:09-44 शुभ बेला भनेर पञ्चाङ्गले उल्लेख भने गरिएको छ। यी त भए आजका तिथिमिति पञ्चाङ्ग, यस्तै गरी ग्रह गोचरको विषयमा पनि जानकारी भने म तपाईँलाई गराउँदैछु। ग्रह गोचर यानि कि सूर्यादि नवग्रह कुन कुन राशिमा आएर विराजमान रहेका छन्, अहिले यतिखेर जन्मिएका शिष्यहरूको नाम राशि के आउँछ होला भन्ने विषयमा पनि विशेष चर्चा भने गर्नेछौ। सूर्य मिथुन राशिमा, चन्द्रमा कर्कट राशिमा, मंगल वृष राशिमा, बुध मिथुन राशिमा, बृहस्पति कर्कट राशिमा, शुक्र सिंह राशिमा, शनि मीन राशिमा, राहु कुम्भ राशि र केतु सिंह राशिमा विराजमान रहेका छन्। अहिले यतिखेर जन्मिएका शिष्यहरूको राशि कर्कट राशि आउँछ। तिष्यको प्रथम चरण नाम आउँछ हुबाट, हुमराज हेमराज नाम आउँछ, मध्यनाडी देवगण परेको छ भनेर पञ्चाङ्गले उल्लेख हुने गरिएको छ। यी त भए आजका तिथिमिति पञ्चाङ्ग, यस्तै गरी ग्रह गोचरको विषयमा पनि जानकारी भने मैले तपाईँलाई गराइसके र भने पालो रहेको छ। आजका दिन तपाईँको कहाँ कसरी के गरेर व्यतीत रहन्छ मेष आदि।